0: బలం.
1: ఓం నమః శివాయ.
2: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
1: ఓం నమః శివాయ.

ఓ మహ్యై అయ్యా అదితయే అదితయే పునరదాత్ పితరం పితరం దాత్ పునరదితయే అదితయే పునః పునరదాత్ తాత్ పితరం పితరం చ దృశే.

కళ్యాణ కళ్యాణ వసు విశ్వమోపిషే ఊపిష ఆ విశ్వం వసు కళ్యాణ కళ్యాణ వసు వసు విశ్వం విశ్వమోపిషే ఓపిషే ఊపిష ఇత్యూపిషే ఓం ఓం ఆధ్రస్య చిత్ చిదాధ్రస్య ఆధ్రస్య చిత్ చిత్ ప్రమతిరుచ్యసే ఉచ్యసే ప్రమతిశ్చిత్ చిత్ ప్రమతి ప్రమతిరుచ్యసే ప్రమతిరితి ప్రమతి ఉచ్యసే పితా ప్రపాకం.

యాతారంకమ పశ్యః అపశ్యకం యాతారం యాతారంకం కమ పశ్యః అపశ్య ఇంద్ర హృదియత యద్హృదీంద్రా పశ్యః అపశ్య ఇంద్ర ఇంద్ర హృది హృదియత యత్తే జఘ్నుషోభీరగచ్చత్ అగచ్చద్భీర్జఘ్నుషస్తేయత్ యత్తే తే జఘ్నుషాః జఘ్నుషోభీః భీరగచ్చత్ అగచ్చదిత్యగచ్చత్ నవచ చ నవ నవచ చయన్నవతిం నవతిం యచ్చ చయత్ యన్నవతిం నవతిం చ స్రవంతి శ్యేనః శ్యేన స్రవంతిశ్చ నవతిం నవతిం చ స్రవంతీః.